0: This program is proudly supported by the Community Broadcasting Foundation and our partners in the Canberra community. CMS thanks all our sponsors for helping us bring diverse voices to air.
1: This is CMS Radio 91.1 FM of Canberra, ACT, Australia, broadcasting in more than 30 languages. The next program, Telugu Tarangini, is in Telugu, an Indian language from South India. This is Kameshwar Rao Ayala Raju, Enati Telugu Tarangini broadcaster, ante Telugu Tarangini Sarathi, Bhavadiyudu Kameshwar Rao Ayala Raju. ఒక గంట సేపు నా మాటలు వింటూ నేను ఎంపిక చేసిన పాటను ఆలకిస్తూ నాకు కంపెనీ ఇస్తున్నందుకు నాతో గడుపుతున్నందుకు ధన్యవాదాలు, థ్యాంక్స్. ఇక ఈనాటి మొదటి పాటను వినిపిస్తున్నాను, వినండి. మీరు వినబోయే పాట గుండెల్లో గోదారి, పాడుతున్నది ఇళయరాజా. చిత్రం గుండెల్లో గోదారి, సంగీతం ఇళయరాజా, సాహిత్యం చంద్రబోస్, 2013లో విడుదల.

0: ఈ వారం మే 7న సందీప్ కిషన్ మరియు నటి అనుష్క శెట్టి, మే 9న సాయి పల్లవి మరియు నటుడు విజయ్ దేవరకొండ, మే 10న గాయని సునీత నటి శ్రీముఖి, మే 11న నటి ఆదా శర్మ, రాజ్ తరుణ్, సుధీర్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. వీరికి తెలుగు తరంగిణి బర్త్డే విషెస్ తెలుపుతోంది. మరొక విషయం, మే 7న మనసు కవి ఆచార్య ఆత్రేయ జయంతి, ఆయనకు తెలుగు తరంగిణి మనస్సుమాంజలి ఘటిస్తున్నది. వీలైనంతవరకు వీరి మీద చిత్రీకరించిన పాటలు మీకు ఈరోజు వినిపించదలిచాను. మనసు కవి ఆచార్య ఆత్రేయ రచించినటువంటి ఒక చక్కటి పాటను కూడా వినిపించబోతున్నాను. ఈ వారం మే 7న సందీప్ కిషన్ మరియు నటి అనుష్క శెట్టి, మే 9న సాయి పల్లవి మరియు నటుడు విజయ్ దేవరకొండ, మే 10న గాయని సునీత నటి శ్రీముఖి, మే 11న నటి ఆదా శర్మ, రాజ్ తరుణ్, సుధీర్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. వీరికి తెలుగు తరంగిణి బర్త్డే విషెస్ తెలుపుతోంది. మరొక విషయం, మే 7న మనసు కవి ఆచార్య ఆత్రేయ జయంతి, ఆయనకు తెలుగు తరంగిణి మనస్సుమాంజలి ఘటిస్తున్నది. వీలైనంతవరకు వీరి మీద చిత్రీకరించిన పాటలు మీకు ఈరోజు వినిపించదలిచాను. మనసు కవి ఆచార్య ఆత్రేయ రచించినటువంటి ఒక చక్కటి పాటను కూడా వినిపించబోతున్నాను. ఈ సంవత్సరం మన ఆస్ట్రేలియాలో మే 10న అంటే మే నెలలో 2వ ఆదివారం నాడు మదర్స్ డే అండి. దాని గురించి ఈరోజు మీతో ముచ్చటించదలిచాను, వినండి.
1: మదర్స్ డే, మదర్స్ డే మే నెలలో 2వ ఆదివారం నాడు సెలబ్రేట్ చేస్తారండి. దాన్ని గురించి మీకు ఈరోజు క్లుప్తంగా చెప్పదలిచాను. అమ్మను గురించి, అమ్మ ప్రేమను గురించి ఎంత చెప్పినా తక్కువే. నవమాసములు తన కడుపులో ఉంచుకొని ఈ లోకంలోకి తీసుకువచ్చి అందరికీ తన బిడ్డను చూపించి మురిసిపోతుంది. ఆ తల్లిని గౌరవించుటకు ధన్యవాదాలు చెప్పటానికి ప్రపంచంలోని అన్ని దేశాలు తమకు వీలైన రోజున పండుగ చేసుకుని ఆమెకు థ్యాంక్స్ చెప్తున్నారు. బిడ్డలు మాతృమూర్తిని ప్రతి బిడ్డడు 365 రోజులు గౌరవించాలి, ఆదరించాలి. ఈ రోజున మనమందరము మదర్స్ డే చరిత్ర గురించి, మదర్స్ డే ఎలా జరుపుకోవాలి, చరిత్ర పుటలలో పురాణాలలో చెప్పిన ఆదర్శ తల్లుల గురించి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. మదర్స్ డే అన్న పండగ మన భారత చరిత్రలో కనిపించకపోవచ్చు, కానీ మనవారు మాతృదేవోభవ అనునిత్యము తల్లిని దేవునితో సమానమన్నారు, పూజించమన్నారు. తల్లి మొదటి గురువు మహాభారతంలో దేవవ్రతుడు ఎలియస్ భీష్ముని తల్లి మొదటి గురువు. ఆలోచించండి, తల్లే నీ తండ్రి ఇతను అని పరిచయం చేస్తుంది మనం నేల మీద పడగానే, అంటే ఈ లోకంలోకి రాగానే. తల్లి ప్రేమతో గారాభం చేయటం వల్ల జీవితంలో విజయవంతం కాని వారు మన పురాణాలలో కనిపిస్తారు, వెతకండి. ఒక తల్లి మరొక తల్లి గర్భశోకాన్ని గుర్తించగలదు. తన బిడ్డకు హాని చేసిన హాని జరిగిన మరొక తల్లి గర్భశోకానికి కారణం కావాలని అనుకోదు. ఈరోజు అందరి తల్లులకు శత సహస్ర వందనాలు. మన ఆస్ట్రేలియాలో చామంతులను మదర్స్ డే ఫ్లవర్స్ అంటారు, ఎందుకంటే మే నెల నాటికి చామంతులు విరబూసి కనుల పండుగగా ఉంటాయి ప్రతి తోటలోనూ. మీకందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరి తల్లులకు నా నమస్కారం.
0: మీరు వినబోయే పాట మౌనమేని భాష. ఆలపిస్తున్నది డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ. చిత్రం 1979లో విడుదలైన గొప్పెడి మనసు. సాహిత్యం ఆత్రేయ. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

You are listening to Telugu Tarangini on CMS Radio 91.1 FM of Canberra, ACT, Australia, presented by Kameswar Rao Avi Ayala Raju. Meeru Bhavadiyudu Kameswar Rao Ayala Raju Samarpistunna Telugu Tarangini Karyakramam Canberra, ACT, Australia Vari CMS Radio 91.1 FM తరంగాలపై వింటున్నారు. మీరు తెలుగు తరంగిణి కార్యక్రమం ప్రతి బుధవారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు మరియు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు వినగలరు.

మీరు వినబోయే పాట మౌనమే నీ భాష ఆలపిస్తున్నది. డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ, చిత్రం 1979లో విడుదలైన గొప్పిడి మనసు, సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మీకు తెలుసనుకుంటాను, మనం రోజు చూసే పక్షులలో కొన్ని సంవత్సరంలో కాల పరిస్థితులను బట్టి ఒక చోటు నుంచి మరొక చోటుకి మైగ్రేట్ అయి, అంటే వెళ్ళి వస్తూ ఉంటాయి. కొన్ని తూర్పు దిశ నుండి పశ్చిమ దిశకు, మరికొన్ని పశ్చిమ దిశ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు మైగ్రేట్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని పక్షులు ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుకు, దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుకు మైగ్రేట్ అవుతూ ఉంటాయి వాటి అవసరాలను బట్టి. వీటికి దేశ సరిహద్దులు అడ్డు రావు. మైగ్రేటరీ బర్డ్స్ ఇలా ఒక పక్క నుంచి ఇంకో దిక్కుకు ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటాయి. ఆ సమస్యలు ఏమిటో మనం తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం 2 సార్లు, మేలో 2వ శనివారం, అక్టోబర్లో 2వ శనివారం వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డేను సెలబ్రేట్ చేస్తారు. ఈ బర్డ్స్ ఒక రోజులో 15 నుంచి 600 మైళ్ళు ప్రయాణం చేస్తాయట. కొన్ని పక్షులు తక్కువ హైట్లో ప్రయాణం చేస్తే కొన్ని చాలా ఎక్కువ హైట్లో ప్రయాణం చేయునట. కానీ కొన్ని పక్షులు ఈ ప్రయాణాల్లో ప్రాణాలు కోల్పోతాయి. ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకోవాలి. ప్రకృతిలోని పక్షులను సంరక్షించటం మానవుల విధి. మీకందరికీ హ్యాపీ మైగ్రేటరీ మే బర్త్డే.
1: ఈ సంవత్సరం 2026 వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే థీము ఎవ్రీ బర్డ్ కౌంట్స్, యువర్ అబ్జర్వేషన్స్ మ్యాటర్. పక్షులు చూడటానికి అందంగా ఉంటాయి. బర్డ్ వాచింగ్ కొంతమందికి సరదా మరియు హాబీ. మీరు మీ ఇంటిలో గార్డెనింగ్ చేసి వృక్షాలను మొక్కలను పెంచితే బర్డ్స్ మీ ఇంటికి వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ వస్తాయి. కొందరు బర్డ్ సీడ్స్ను బజార్లో కొని ఇంటి ముందున్న పచ్చిక బయళ్ళలో వెదజల్లుతారు. వాటి కోసం పక్షులు వస్తాయి. అవి చూడ్డానికి అందంగా ఉంటాయి. మీకందరికీ మే హ్యాపీ మైగ్రేటరీ బర్త్ డే చెప్తున్నాను. మీరు వినబోయే పాట కోలో కోలో, పాడుతున్నది దివ్యమాలిక, సురేష్ బొబ్బిలి. చిత్రం విరాట పర్వం, 2022 విడుదల. సాహిత్యం చంద్రబోస్ అందించగా, సంగీతం సవరించింది సురేష్ బొబ్బిలి. కోలు

మీరు వినబోయే పాట పండుగల పాడుతున్నది. కైలాష్ కేర్, చిత్రం మిర్చి, 2013 విడుదల. సాహిత్యం రామజోగి శాస్త్రి, సంగీతం డివిఎస్ ప్రసాద్.

అయ్యలరాజు. మీరు భవదీయుడు కామేశ్వరరావు అయ్యలరాజు సమర్పిస్తున్న తెలుగు తరంగిణి కార్యక్రమం కాన్బరా ఏసిటి ఆస్ట్రేలియా వారి సిఎంఎస్ రేడియో 91.1 ఎఫ్ఎం తరంగాలపై వింటున్నారు. మీరు తెలుగు తరంగిణి కార్యక్రమం ప్రతి బుధవారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు మరియు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు వినగలరు. మీరు వినబోయే పాట నువ్వంటే నాకు పాడుతున్నది జెస్సీ గిఫ్ట్, చిత్రం హార్ట్ అటాక్, 2014 విడుదల. సంగీతం అనూప్ రూబెన్స్, సాహిత్యం భాస్కర్ భట్ల, రవికుమార్.

0: వరల్డ్ రెడ్ క్రెసెంట్ అని ముస్లిం దేశాలలో పిలుస్తారు. వరల్డ్ రెడ్ క్రాస్ హిస్టరీ గురించి, దాని ఫౌండర్ హెన్రీ డునాంట్ గురించి మనం తెలుసుకోవాలి. ఆయన బర్త్డే 8 May 1928. వరల్డ్ రెడ్ క్రాస్ 1863 జెనీవాలో ప్రారంభమైంది. అది చేసే మానవ సేవ అంతా ఇంతా కాదు. అనేక వాలంటీర్స్ వరల్డ్ రెడ్ క్రాస్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. వారిని అభినందించాలి. ఎక్కడ క్షతగాత్రులున్నా వరల్డ్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ అక్కడికి వెళ్ళి మానవ సేవ చేస్తూ ఉంటారు. వరల్డ్ రెడ్ క్రాస్ డేను 1948 May 8 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీకి మీ ఇతోదిక సహాయం ధన రూపేణా, మానవ సేవ రూపేణా సేవలు అందించండి.
1: ఈ సంవత్సరం 2026 వరల్డ్ రెడ్ క్రాస్ డే థీమ్ యునైటెడ్ ఫర్ హ్యుమానిటీ. ఈనాటి యుద్ధ వాతావరణంలో అది యుక్రెయిన్ కావచ్చు, ఇరాన్లో కావచ్చు, గాజాలో కావచ్చు, రెడ్ క్రాస్ విక్టిమ్స్కు బాధితులకు సహాయం అందిస్తోంది. యుద్ధ సమయంలోనే కాక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రెడ్ క్రాస్ ముందుండి బాధితులకు సహాయం అందిస్తుంది. రెడ్ క్రాస్ వాలంటీర్స్ వల్ల అనేక సేవలు అందిస్తుంది. మీరు వీలైతే రెడ్ క్రాస్ వాలంటీర్గా చేరండి.

ఈ వారం May 12 ఇంటర్నేషనల్ నర్సెస్ డే అండి. దాని గురించి క్లుప్తంగా మీకు నేను చెప్పదలిచాను. 1965 నుంచి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్, దాన్ని ICN అంటారు, ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుతున్నది. దీని కొరకు అంటే ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపడానికి 1953 నుంచి ప్రయత్నాలు ప్రారంభమైనాయట. ఆధునిక నర్సింగ్ వ్యవస్థ స్థాపకురాలిగా పరిగణించే ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి May 12 ఆ రోజున నర్సుల దినోత్సవాన్ని నిర్వహించాలని 1974 జనవరిలో నిర్ణయం చేశారట. బ్రిటిష్ వనిత ఎలిజబెత్ ఫ్రై నర్సింగ్ సిస్టర్స్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారట. ఆమె పుట్టినరోజు May 21. May 21 నర్సింగ్ డే సెలబ్రేట్ చేయాలని కొందరి అభిప్రాయం. 1998 నుంచి May 8 నేషనల్ స్టూడెంట్ నర్సెస్ డే చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. May 6 నుంచి May 12 వరకు ఒక వారం రోజులు నేషనల్ నర్సెస్ వీక్ 2003 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారట. ఇది ఇంగ్లండ్లో. USAలో 1974 నుంచి May 9 నుంచి May 15 వరకు నర్సెస్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నారట. ఇది రిచర్డ్ నిక్సన్ సమయంలో జరిగిందండి. నర్సెస్ సమయానికి మందులు ఇవ్వటమే కాక తమ చిరునగవుతో ఆప్యాయతతో మానసిక చికిత్స, మనోధైర్యం రోగులకు అందిస్తారు. వారికి మనమందరము ధన్యవాదాలు తెలుపాలి. రోగికి వైద్యునికి నడుమ నర్స్ ఒక వారతి లాంటిది. రోగి ప్రతి అవసరం కోసం నర్సుని ఆశ్రయిస్తాడు. తన శారీరక మానసిక స్థితిగతులను క్షుణ్ణంగా ఆమెకు చెప్తాడు. వైద్యునికి తన ప్రతి పనిలో నర్సు సాయం కావాలి. కాబట్టి సాంకేతికంగాను శాస్త్రీయ పరంగాను మానవతా దృక్పథంతోనూ నర్సు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించగలగాలి. చిరాకు పరాకులు, విసుగు, ద్వేషం, కోపం వంటివి నర్సు డిక్షనరీలో ఉండాల్సిన పదాలు కావు. సామాన్యంగా నర్సులందరూ ఆడవాళ్ళే ఉంటారు. ఇప్పుడు మేల్ నర్సెస్ కూడా ఉంటున్నారు. స్త్రీలే ఎక్కువగా ఉంటారు. పురుషులు స్త్రీల ఉత్పత్తి 1 నుంచి 19 ఉందని చెప్తారు. సో మీరు నర్సుల ప్రాముఖ్యతను గురించి నర్సెస్ డే రోజున మాట్లాడుకోవాలండి. యు ఆర్ లిస్నింగ్ టు తెలుగు తరంగిణి ఆన్ CMS రేడియో 91.1 FM ఆఫ్ క్యాన్బరా ACT ఆస్ట్రేలియా, ప్రజెంటెడ్ బై కామేశ్వరరావు అవి అయ్యలరాజు. మీరు భవదీయుడు కామేశ్వరరావు అయ్యలరాజు సమర్పిస్తున్న తెలుగు తరంగిణి కార్యక్రమం క్యాన్బరా ACT ఆస్ట్రేలియా వారి CMS రేడియో 91.1 FM తరంగాలపై వింటున్నారు. మీరు తెలుగు తరంగిణి కార్యక్రమం ప్రతి బుధవారం రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు మరియు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు వినగలరు. మీరు వినబోయే పాట సీతామహాలక్ష్మి పాడుతున్నది యాసిన్ నజీర్. చిత్రం సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు 2016 విడుదల. మ్యూజిక్ గోపి సుందర్.

తెలుగు తరంగిణి కార్యక్రమం సిబిఎఫ్ అంటే కమ్యూనిటీ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ వారు సపోర్ట్ చేస్తున్నారు. వారి సపోర్ట్ వల్లే మేము తెలుగు తరంగిణి కార్యక్రమాన్ని మీకు సమర్పించగలుగుతున్నాము. కమ్యూనిటీ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషను మీరు సపోర్ట్ చేయండి. కమ్యూనిటీ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ వారి వెబ్సైటు www.cbf.com.au. మీరు విన్నారా? మీకు తెలుసా, ఈ శనివారం అంటే మే 9న మధ్యాహ్నం 2 గంటల నుండి మెల్రోజ్ హై స్కూల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ కాన్బరా వారి ఉగాది సంబరాలు ప్రారంభమవుతాయి. అతిథులను 1:30 గంటలకే సుఖాసీనులు కమ్మని కార్యకర్తలు కోరుతున్నారు. ఈవెంటుకు టికెట్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. అలా బుక్ చేసుకున్న వారికి గిఫ్ట్స్ ఇస్తున్నారట. మెల్రోజ్ హై స్కూలు ఎక్కడ ఉందో మీకు తెలుసా? అది ఏసీటీ సబర్బ్ పియర్స్ నందలి మార్ స్ట్రీట్లో ఉందట. సంబరాల అట్రాక్షన్ ప్రముఖ గాయని నటి అదితి భావరాజు వస్తున్నారు. ఆమెతో పాటు స్థానిక అంటే లోకల్ ఆర్టిస్టు అంటే కళాకారుల ప్రదర్శన కూడా ఉంటుందట. కనుక నిరుత్సాహం లేకుండా అంతా ఆనందమయంగా ఉంటుందని నా అభిప్రాయం. మిమ్మల్ని అక్కడ అంటే మెల్రోజ్ హై స్కూల్లో చూడ్డానికి మేమంతా ఎదురు చూస్తున్నాము.

మరికొద్దిసేపట్లో తెలుగు తరంగిణి మీ నుంచి సెలవు తీసుకుంటుంది. ఒక గంటసేపు తెలుగు తరంగిణి మాటలు వింటూ, వినిపించిన పాటలు ఆనందిస్తూ నాతో గడిపినందుకు ధన్యవాదాలు. ఈనాటి తెలుగు తరంగిణి గురించి మీ కామెంట్స్ అంటే అభిప్రాయాలు పంపవలసిన తెలుగు తరంగిణి ఈమెయిల్ చిరునామా తెలుగు తరంగిణి 91.1fm@gmail.com. ఆ ఈమెయిల్ చిరునామా మరొక్కసారి మీకోసం, తెలుగు తరంగిణి 91.1fm@gmail.com. ఈనాటి ఆఖరి ఐటెం అంటే అంశం మీ ముందు ఉంచుతూ, వచ్చే వారం వరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్నది ఈనాటి తెలుగు తరంగిణి సారథి అంటే బ్రాడ్కాస్టర్ భవదీయుడు కామేశ్వరరావు అయ్యల రాజు. మీరు వినబోయే పాట నీలే నీలే ఆకాశం. పాడుతున్నది సిట్ శ్రీరామ్, సునీత ఉపద్రష్ట. చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా 2021లో విడుదలైంది. సాహిత్యం చంద్రబోస్ అందించగా సంగీత స్వరాలు సరిదిద్ది అను రోబిన్స్.